0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గాత్ర కచేరి వింటారు. వాటి సహకారం వయలిన్పై శ్రీ మారెళ్ల కేశవరావు, మృదంగంపై శ్రీ విఎస్ లక్ష్మీనారాయణన్. కార్యక్రమంలో ముందుగా వినండి జానకీ రమణ శుద్ధ సీమంతిని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shri G. N. Balasubramaniam. He is accompanied on violin by Shri Marilla Keshavarao and on Mrudangam by Shri V. S. Lakshmi Narayanan. Shri G. N. Balasubramaniam begins his vocal recital with a composition of Saint Tyagaraja in Rag Sudha Seemantini, Janaki Ramana, set to Adital.

0: ఇప్పుడు వినండి పూర్వీ కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి జ్ఞానముసగరాధ రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు జ్ఞానముసగరాధ, ఏ కంపోజిషన్ ఇన్ రాగ్ పూర్వీ కళ్యాణి, సెట్ టు రూపక్ తాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: సమయము తెలిసి అసావేరి రాగం మిశ్రచాపు తాళం త్యాగరాజస్వామి కృతి.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ అసావేరి. సమయము తెలిసి, సెట్ టు మిశ్రచాపు తాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మారెళ్ల కేశవరావు, మృదంగంపై శ్రీ విఎస్ లక్ష్మీనారాయణన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎటునమ్మి నావు, సావేరి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన, ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri G. N. Balasubramaniam. He is accompanied on violin by Shri Marilla Keshava Rao and on mridangam by Shri V. S. Lakshmi Narayanan. Continuing the concert, you will now listen to Yetu Nammi Naavo, a composition of Patnam Subramania Iyer in Rag Saveri, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి వందే మాతరం అంబికాం భగవతీం రాగమాలిక శ్లోకం.
1: శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ రాగమాలిక శ్లోకం వందే మాతరం అంబికాం భగవతీం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మారళ్ళ కేశవరావు, మృదంగంపై శ్రీ విఎస్ లక్ష్మీనారాయణన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical vocal recital.

జగతి జయినో యస్య విశిఖాగ సపశ్చన్నీశ త్వామితర సుర సాధారణమభూత్ స్మరగ స్మర్తవ్యాత్మా నహి వశిషు

0: கன்க்ளூடிங் டுடேஸ் ப்ரோக்ராம், லிசன் டு எ கீர்த்தனா பாஹிமாம் ஸ்ரீராஜராஜேஸ்வரி.
1: ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో చివరిగా మీరు వినండి పాహిమాం శ్రీరాజరాజేశ్వరి కీర్తన.

0: Ragam 24/7, anytime Indian music. In today's devotional music program, you have heard Siva Mahima Stotram, Kanakadhara Stotram, and Kirtana, Pahimam Sri Raja Rajeswari. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime Indian music.
1: మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో శివమహిమ స్తోత్రం, కనకధార స్తోత్రం, పాహిమాం శ్రీరాజరాజేశ్వరి కీర్తన విన్నారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణ సాయిరామ్ గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీపేరి సుబ్బారావు, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి వాచామ గోచరుండని, అఠాణా రాగంలో మైసూర్ సదాశివరావు రచన ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shrimati Aruna Sairam. She's accompanied on violin by Shri Peri Subbarao and on mridangam by Dr. Yella Venkateshwar Rao. Shrimati Aruna Sairam begins her vocal recital with a composition of Mysore Sadashivarao in rag Athana, Vachama Gocharundani, set to Aditaal.

0: ఇప్పుడు వినండి కాంభోజి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఏలరా శ్రీకృష్ణ రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఏలరా శ్రీకృష్ణ, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ కాంభోజి, సెట్ టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి క్షేత్రయ్య పదం. పై ఎదపై మీద జేరి నాదనామ క్రియరాగం త్రిశ్రజాతి త్రిపుట తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ పదం ఆఫ్ క్షేత్రయ్య ఇన్ రాగ్నాదనామ క్రియ. పై ఎదపై మీద జేరి సెట్ టు త్రిశ్రజాతి త్రిపుట తాళం.

0: ఇప్పుడు వినండి శ్రీ వేణుగోపాల కురంజి రాగంలో ముత్తుస్వామి దీక్షితర కృతి మిశ్రజాతి చెంపెతాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కురంజి, శ్రీ వేణుగోపాల, సెట్ టు మిశ్రజాతి ఝంపెతాళ్, కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణా సాయిరాం గానం వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీపేరు సుబ్బారావు, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి అరుణా సాయిరాం. షీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీపేరు సుబ్బారావు అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. This is Ragam 24/7 DTH. Anytime Indian music.
0: Karnataka Shastri Sangeet Karyakramamlo Srimati Aruna Sairam Ganam Chesina Javalilu Padalu Vintaru. Vadya Sahakaram Violin Pai Sri Kokkondu Subramanya Sharma, Mrudangam Pai Dr. Yella Venkateswar Rao, Ghatam Pai Sri Nemani Somayajulu. Karyakramamlo Vinandi Ippudu Kovalayakshiro Gauli Pantu Ragamlo క్షేత్రీయ పదం మిశ్ర చాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ రెండిషన్ ఆఫ్ పదన్స్ అండ్ జావలీస్ బై శ్రీమతి అరుణా సాయిరాం. షీజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కొక్కుండ సుబ్రహ్మణ్య శర్మ, ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు అండ్ ఆన్ ఘటం బై శ్రీ నేమాని సోమయాజులు. లిసన్ టు కువలయాక్షిరో, ఎ పదం ఆఫ్ క్షేత్రయ్య ఇన్ రాగ్ గౌళీ పంతు సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: ఎంతనే వర్ణింతునే సఖీ జవళి. రాగం కేదారం, ఆదితాళం త్రిశ్రగతి.
1: లిసన్ టు ఎ జావళి ఇన్ రాగ కేదారం. ఎంతనే వర్ణింతునే సఖీ, సెట్ టు ఆదితాళ్ త్రిశ్రగతి.

0: త్రిస్రజాతి త్రిపుట తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ పదం ఆఫ్ క్షేత్రయ్య ఇన్ రాగ్ సూరటి కుంటెగాడు సెట్ టు త్రిస్రజాతి త్రిపుట తాళం.

0: ఇప్పుడు పూర్వీ కళ్యాణి రాగంలో జావళి నీ మాటలేమాయనురా ఆదితాళం.
1: లిసన్ టు నీ మాటలేమాయనురా ఎ జావళి ఇన్ రాగ్ పూర్వీ కళ్యాణి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మాంజరాగంలో జావళి సామి రాడా ఎనే ఆదితాళం త్రిశ్రగతి.
1: శ్రీమతి అరుణా సాయిరామ్ కంక్లూడ్స్ హర్ రెండిషన్ విత్ జావళి ఇన్ రాగ్ మాంజి సామి రాడా ఎనే సెట్ టు ఆదితాళ్ త్రిశ్రగతి.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి అరుణా సాయిరాం గానం చేసిన పదాలు జావళీలు విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర

0: సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ రెండిషన్ ఆఫ్ పద్మ్స్ అండ్ జావళీస్ బై శ్రీమతి అరుణ సాయిరామ్. షీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కొక్కుండ సుబ్రహ్మణ్య శర్మ, ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, అండ్ ఆన్ ఘటం బై శ్రీ నేమాని సోమయాజులు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆకాశవాణి హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్. ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.